శ్రీ ఆదిత్య కవచ స్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవతా.

పాతుపతి పాదం పాతుది నమణి పాతు విద్రోహిలం వపు ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వ రోగ

శృతిం పాతు శశీసుత ఘ్రాణం గంధధర పాతు భుజౌ పుస్తక భూషిత మధ్యం పాతు సురారాధ్య పాతు నాభిం ఖగేశ్వర కటిం కళాత్మజః పాతు ఊరుం పాతు సురేశ్వర జా

శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శ్రుతిం పాతు దివాకరః గ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వా పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కం

0: పదీశ్వరకుండలమాంజనేయం ఓం నమో భగవతి విచిత్ర వీర హనుమతి ప్రళయకాలాన ప్రభాస్వరక్షుతాపవస్త్రదేహాయ అంజనీ గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర వైద్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచి గ్రహ శాకిని గ్రహ దాకిని గ్రహ కాకిని గ్రహ పామిని గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మ రాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ మమ హృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాఘ్రముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్రీం క్లీం శ్రీం సర్వాకర్షయ ఆకర్షయ శత్రూన్మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కారి సిద్ధి కురు కురు మమ శత్రూన్మస్మి కురు కురు స్వాహ శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్మస్మి కురు కురు హర హర ఓం వత్ స్వాహ ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాన్యథా ఇతి ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రాః సంపూర్ణం.
1: జయ జయ వృషభానందిని రమణీ శిరోమణి రాధికే జయ.